అనుసుకైనా మరి సుఖైనా సుఖైన సంబంధకు విజయ సంబానాలి బుఖారి తోరో ko fal fama sey ngega fal fama sey bitilo fama sey ko dawruma de ko samba kan fama sey

పౌర్ణాని మరి ఇసీలా కోవెలకి మీ కోవలికి గిలంగి తెలియదురా ఊరి ఞంగిరిలా తెప్పిన ధర ఞాజే ఞాగి రొక్క ఫంగ సీ.